0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం వింటారు. వాటి సహకారం డుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ముందుగా వినండి ఇంతకంటే కావలిన కన్నడ రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రూపకతాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కాన్సర్ట్ బై శ్రీ ఎల్ కేశయ్య. హీస్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. Shri Keshayya begins his recital with the composition of Patnam Subramanya Iyer, Intakante Kavalena, in Rag Kannada, set to Rupak Tal.

0: ఇప్పుడు రీతిడ రాగంలో త్యాగరాజ స్వామి కృతి నన్ను విడిచి కదలకురా మిశ్ర చాపుతాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి నన్ను విడిచి కదలకురా ఎడా రీతి గౌళ సెట్ మిశ్ర చాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Karnataka classical Nadaswaram concert by Shri L. Keshaya. He is accompanied on Dolu by Shri Kottakota Siddappa. Shri Keshaya continues his recital with the composition of Tyagaraja Swami Kaligiyunte Kada in Rag Giravani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కందవల్ ముదలాయి. మధువంతి రాగంలో ఎన్ఎస్ చిదంబరం రచన ఆదితాళం.
1: శ్రీ కేశయ్య కంక్లూడ్స్ హిజ్ రిటిల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ఎన్ఎస్ చిదంబరం కందవల్ ముదలాయి ఇన్ రాగ్ మధువంతి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కోకోట సిద్దప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ ఎల్ కేశయ్య. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ డోలో బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. This program was contributed by Akashavani Kadapa for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Dr. Sripada Pinakapani, supported on violin by Sri M. Chandrasekharan and on mrudangam by Sri Palghat Raghu.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Inati కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానం వింటారు. వాద్యకరం శ్రీ ఎం చంద్రశేఖరన్, వయోలిన్ శ్రీ పాల్గాట్ రఘు, మృదంగం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ యుల్ బి లిస్నింగ్ టు నినువినా గతిగాన జగానా, ఎ సుబ్రాయ స్త్రీకృతి, ఎన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో నినువినా గతిగాన జగానా కళ్యాణి రాగం ఆదితాళంలో సుబ్రాయ శాస్త్రి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ హరివల్లభే శుద్ధ ధన్యాసి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati S. Uma Devi. She is accompanied on violin by Sri B. S. Narayanan and on mridangam by Sri Nemani Somayajulu. Srimati Uma Devi begins her recital with a composition of Mysore Vasudevachar, Sri Hari Vallabhe, in Rag Shuddha Danyasi, set to Aditala.

0: ఇప్పుడు వినండి ఏది నిజంబని సావేరి రాగంలో అన్నమాచార్య కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య, ఏది నిజంబని ఎన్ రాగ్ సావేరి సెట్టు మిశ్ర చాపుతాళ్.

0: ఎంతటి కులుకే. కళ్యాణి రాగంలో జావళి, రూపక తాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య. ఎంతటి కులుకే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపక్ తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వైరన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంజదళాయ తాక్షి, కమలా మనోహరి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి ఉమాదేవి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కంజదళాయ తాక్షి ఇన్ రాగ్ కమలా మనోహరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో ఆర్ వేణుగోపాల్ రచన నీ వంటి దైవము ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ఆర్ వేణుగోపాల్, నీ వంటి దైవము, ఎన్ రాగ్ వరాళి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి అడిగి సుఖములు మధ్యమావతి రాగం మిశ్రచాపు తాళం.
1: శ్రీమతి ఉమాదేవి కంక్లూడ్స్ ఎ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అడిగి సుఖములు ఎన్ రాగ్ మధ్యమావతి సెట్టు మిశ్రచాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.